0: Triple Z, 92.3 FM.
1: 92.3 FM, 3 Triple Z, Bharat Group తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.

0: సరే.
1: గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.

నీ జడ కుచ్చులు నా మెడ కుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక. ఓ నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక నీ జడ కుచ్చులు నా మెడ కుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక. నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక.

నీ జడ కుచ్చులు నా మెడ కుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక